0: Pacific Music లో రేడియో వనవాట్
1: వైకికి చమురే
0: హమ్ లో సల్వర్ అప్ కింగ్డమ్ విత్ థాంగా
1: ఫీలింగ్
0: ఆఫ్ బీట్ ద సల్వర్ నాలెడ్జ్.